0: సగమధని
1: సగమగత
0: నిజగమధని
1: నిధమగతని
0: ధని సగమధ
1: ధమగతని
0: మదని సగమ గతని ధని గతని ధని గతని